0: ఏరప్పే పొన్నయ్యి పొన్న రూప చూపి దిష్టిడే మనసు చూస్తుండు సత్య సంగతిని పంప తిద్దెప్పిన పుట్టా బేత్తపడ పాత్ర తెరియంది దూరపోతుల్లా ఉదరించిన పనువనా
1: ఉదరి లక్ష్మీ పండి ఇదేంటి బల్యాయ నాడి ఆయరుడి తూచినవి ఎన్నయ్య ఒక రూప ఈ పండినాథ్ పొరులుండా
0: పొరుల బాయుడే ముత్తుత పాతెరా ఎన్న పుదర పుసలే పంది మది మేతిజీ ఆవుడుంది మనసు మల్త నిక్కు మది మేతడా ఇజీచి ఆ లక్షణ నిన్న జీవుడు తోచిది వరుందిచ్చి అర్థ మద్మేవంది నాలు నిక్కి అనా ఉండా వెంకీయావు
1: ఆయన ఆత్మీయాలి ఆట ఈ బట్టగ పొట్టు కడిసింది
0: ఉండా నీకు నిఘతాకులా
1: ఆపిచి అట ఆపునంతా చూ
0: ఏముందుకేనయ్యా
1: ఏందుకు వచ్చి చురుకు దాదు పని పేరు పండి తుక్క అవిడ పక్క ఇరిడాను అంతూ ఇరువరి నోరు నోరి ఆపునంత కండిత
0: నిక్కే నా ఉండా ఆయన కట్టనే ముగిపోయా
1: ఆయన అవే పాత్ర పండిండ
0: పండండ పైకాలు పలుతు మూలకి దక్క బల ఇన్న కింతలు బల ఇన్న కింతలు బల
1: దూరం వచ్చింది అంచిన పొన్ని ఆడంతే మధ్యమికి తుంబే మెయిన్ ఒప్పి సవరించిన పొన్ని ఆడంతే

0: 말이 안 돼. 이 모든 걸 맞추네. 아, 왔네. 일단 네가 잡아라.
1: 아이, 오늘 못 내놔리네. 썰꺼들 내버려.
0: 여보, 옛날 뭐 되겠니? 저는 빠르면 걔네 다 뛰어나. 썰꺼다 뺐다. 따라가 안 된다. 어? 뭘 했던다나? 아이는 진짜 봤거든. 옛날 가람 못하니 간다 바로.
2: மாமாஜி திட்டப்ப பண்டினா கட்டு கத்தின நம்படு ஆறு பண்டின பூரா கேந்து நம்ம போடு பாப்ப தும்போண்டு
0: பொண்ணு
2: எங்கு தெரியாது
1: ஆய் சொல்லு மனதிலே மேகல அழகில் எட்டனே போல போட்டு அழகு போனது எங்கு தெரிய யான் இத்தனை நீட்ல சுக்கை கத்தா யான் போலாடும் போது யானே சைப்பாடு யானே சைப்பேன் ஒக்கடிக்க சுக்கடு போலிட்டு
3: ఎంకలో ఎంకల పల యాపల ఎదురు తినకలత్ ఎదురు కుర్తి ఎదురు ఉత్తర కుర్తినకలత్ దా సత్య పని ఎంకలే పోడదు నిన్న మనసును బట్టి కట్ట వచ్చి కల్మసిన సత్య పని ఏదా పన్ను
2: మామాజీ ఆ పొన్ను ఏరుంది ఎంకు తెరియంది సాది బాయిడు పోనగా తిద్యప్ప మల్లి మల్లిగద పూత మాలిన పత్తొందు ఎంకు పాడు పండుదు ఆలను ఓడి కట్టారు అయికు తిద్యప్పకి రెండు జోరు మల్తది ఆ పొన్నని అలా సాదిడు కడపాది బత్త ముందు నడతిన సత్య
0: ఇదే నడతినా ముందు సత్యనా ఒంచి వేళే ఇన్న జీవద అందుకు పోడాదు ఈ సుళ్ళు పండె పండు ఎంకి తెలియటో అనుమత పండు వంద తల కట్టుపోయి ఎల్లనే పోదు ఆ పొన్ను ఏరు ఆలగ్రహ దాని సంబంధం ఆత్మాత్రే దేవప్ప చౌట్టన ఆంకారదు ఓంటె మారద కట్టపుణికి కొట్టు పాడే అట అవు ఇని ఎల్లెత్తు ఆ ఓంటె మారద కట్టపుణికి యాప కొట్టు పాడు పండు యాతికి తెరిపాలి.

0: నిన్న కెట్ట పండుగా అండి
1: అలా
0: ఎదురు కేరు పింతులా మట్ల ఇంచిగా పడుతుంది లేదు
2: ఎన్న పడింది ఎన్న పొడిది ఎన్న తింగ పంజినాలు అంచ నెరకర్త రాధక పండిరు పంజినట్లు నడపండి ఎట్టే పండి
1: ఆయన నిన్నలా కొంచెం పెద్ద ఎరవల్లి ఆయన ఎట్టే బరవు కల్పాలి ఎట్టని బిర్సేమనుకోడు మంజునాథ దేవేరు గుంజి రుద్రాభిషేక ఈయే నిన్న కయ్యారు కురుబావు అవా ఎట్టేవాడు
3: పొలిపందే పొర్లుడు అలాగే బాయికే పాడు అది పొర్లుడు పెద్దలకలిగి ఆరోగ్యమని

0: మిక్కాది పట్టుందిలేరా? అందు మిక్కాది ఇర్లు పగిలిన బంగుడు మగుతుందో నిన్న సాధించుకోండి భర్త సత్య పని నిన్న మనసు తులిపడా నిన్న పొద్దు జాను బతికాయా మగ్న పడ్డ ఈ ఊరు పుట్టే దూరపోయి
1: ఇంక ఊరు ముడి పోపిన ఆవశ్యకత ఇచ్చి దాయపన్నగా నిన్న కష్ట సుఖులకి నాయన అప్పాజీ ఉల్లేరి యా నమ్మున మంత్ర దేవత ఉల్లేరి అని చెప్పునగా ఇంక ఏళ్ళు పోటీగా ఇచ్చి సరే నేను దుమ్మత్త తూయినారు దాత పని పేరు పల్లెని తిరిగివే ఇని బతర తారే ఆడ పాతిరువే పక్క ఇరిగని తెలిపావే
0: ఆయన మద్దా పంత పంతనా అత్తు ఈ ఆయన మద్దా పంత పంతనా
1: అంచెదాలు ఇచ్చి ఆ విషయం నెల పాతే తీచా ఏప్రిల్ ఇళ్ళకి పరిపేరి అప్పాజీడ పాతేరు వేరే వనస్ మల్పు వేరే పోపేరే
0: అంచాడా ఆయన పుదరించిన
1: పొరలగంటిన పుదేరే నీరజి
0: భావన జీవయ్యా

0: ఏనప్పే పొన్ను పొన్న రూప చూపి దిష్టిడే మనసు చూస్తుండు సత్య సంగతిని పంప తిద్దపెన పుట్టా బేత పడడం పాతేరే తెరియంది దూరపోతుందా ఉదరించిన పనువానా
1: ఉదరి లక్ష్మీ పండి పిదడిని బల్యాయనాడి ఓ ఆయరడి తూచినవి ఎన్నయ్య ఒక రూప ఈరి పండినాతి పొరులుండా
0: పొరుల బాయుడి ముత్తుత పాతేరా ఎన్న పుదర కుశలే పంది మది మేతిజి ఆవుడుంది మనసు మల్తే నిక్కు మది మేతడా ఇజిచి ఆ లక్షణ నిన్న జీవుడు తోచిది వరుంది ఇచ్చి అర్త మధ్యా వందినాలు నిక్కియా నా ఉండా వెంకీయావు
1: ఆయన ఆత్మీయాలి ఆట ఈరు బట్టినగా పొత్తు పడేసింది
0: ఉండా నీకు నిఘ తాకలా
1: ఆపిచి అండ్ ఆపుని అంతా చెయ్యి దాదు పని పేరు పండు తుక్క ఆవిడ పక్క ఇరుడను అంతూ ఇరువరి నోరుకుని ఓరి నాపునందు కండిత
0: నిక్కే నా ఉండా ఆయన కథనే ముగిపోయా
1: ఆయన అవే పాత్ర పండిందా
0: పండండా పైకాలు పలుతు మూలకి దక్క
1: పొన్ని ఆడతే మధ్యమేకి తుంబే మెయిన్ ఒప్పి సవరించిన పొన్ని ఆడతే

0: നിന്നെ കേട്ട പണ്ട് താണ്ടിയ
1: என்னிங்க
2: మంజునాథ దేవేరు గుంజి రుద్రాభిషేక ఈయే నిన్న కయ్యారు కొరుపావు అవ ఎట్టేవాడు ఎట్టేవాడు
3: తులువ కట్టిన పొలిపందే పొర్లుడు అలిగి బాయికే బాడు అది పొర్లుడు పెద్దల కలిగి ఆరోగ్యమండి.